0: వెంకటేష్. పాత్ర పరిచయ సురేష్, దిగ్విజయ్ బి, సుమ కీర్తన వి, ఆప్త గెళతి వినుత, చిన్మయీ కేఎస్, కాలేజు గెళతి సహన, సురేషన తాయి కమలమ్మ నేత్రా కె, సురేషన తందె జిఎన్ మంజునాథ్, సుమాళ తాయి రాధమ్మ ఆర్ లోకేశ్వరి, సుమాళ తందె ఎస్ లక్ష్మీనారాయణ. నిర్మాణ సహకార సహన. నిర్దేశన హాగూ నిర్మాణ దిగ్విజయ్ బి. ಇದು ಇಂದಿನ ವನಿತಾ ವಿಹಾರ. ರಾಜ್ಯವ್ಯಾಪಿ ಪ್ರಸಾರವಾದ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಆಕಾಶವಾಣಿ ಮೈಸೂರು ಕೇಂದ್ರದ ಕೊಡುಗೆ.
1: ವನಿತಾ ವಿಹಾರ ಕಾರ್ಯಕ್ರಮ ಇದುವರೆಗೂ ಪ್ರಸಾರವಾಯಿತು. ಇದು ಆಕಾಶವಾಣಿ ಬೆಂಗಳೂರು. 490.1 ಮೀಟರ್ಗಳು ಅಂದರೆ 612 ಕಿಲೋಹರ್ಟ್ಸ್ ಮತ್ತು ಡಿಆರ್ಎಂ ತರಂಗಾಂತರ 603 ಕಿಲೋಹರ್ಟ್ಸ್ಗಳಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ.